ఎకలాంగి దివ్వి నియమిత్తక శుకురు కురవ్వా బేకలౌకంగా ఎకలేగిఫానువి ఎకలాంగి ఎకలేగిఫాను ఖయారు కురవ్వి అది సీదా విగింవా మగ ఎకలేగిఫానం మగు దిక్కివి.

అది ముమినకు కంగావా హాల్ ఆఖరతం ఎది ఎదుహట్టకా మసకె కొఫి మీహా దన్నాష ఫహె ఎవరెన్నీ ఎవరెంగె మసక్కె మక్బూల్ వెవి శుకురు లిబ్గెంవా మీహున్నే.

రసకలాంగ దివ్వా దివ్వుంతకు మిబా మీహున్నాయి ఎవరెన్నాయి ఎమ్మెన తిమన్ రసకలాంగ దివ్వమే కలేగి ఫానుగి విరి రసకలాంగ దివ్వా దివ్వుమకి మనా కురవేనే ఇచ్చిక్కంగా నువ్వే.

0: ఎవరెంకురే ఎబ్బయకు అనెబ్బయకవ్వురే మ్యాయ కురవ్వా ఫావని కొంఫదే కుంఖం కలేగ ఫాను దిఖవడాగన్నవాషే. అది హమకషవరుం దరజాగ గుతుం ఆఖరే మాబుడే, అది మ్యాయ ఖురబుంగ గుతుం వెస్ మాబుడుమే.
1: కీరత్ కురువాన్గు దిబే తర్జమాయన్ దెమ్మ మిగనెస్తిని సూరతు నహలు సతేక ఎగారవన ఆయతుం ఫషాయగం ఎసూర నిమ్మ సూరతుల్ ఇస్రా ఫషాయగం ఎసూరతుగు ఎకావిస్ వన ఆయతుగ నియల తర్జమా విదాళు దివ్వా ఫవణి డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: దునియేగే హతరు బితు
3: రాజేగే ఉతురా దెఖునుం
2: ఖబరా మౌలుమాత్
3: ఒట్టు మెన్నితి సవ్వీస్ గడీరు
2: దివహి రాజ్యేగే అడు
3: ఎంగా సతర్స్తేక సాలిస్ నువే కిలోహర్ట్స్ మీడియం వేవ్ అడ్డనువే మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్.
4: హోమ దోహుగే హెందుణు అగ్గడి తిరిహు, అది బూరా సతి దోగే హెందుణు దిహగడి తిరిహు, మీగే ఇతురు హోణీరు దోగే హెందుణు అగ్గడి తిరిహు.

0: మొదలైతే ఫుట్బాల్ కుళ్ళు తెరింగ్ ఆకి ఫోటో నగాహి
1: అది ఎప్పుడు కార్టూన్ వత్తర వచ్చేది
0: కురియా హరిగ్గెస్ బేవి తమి కాలహమ సీదా పిఎస్ఎ బేవి వరకు గిన కొద్ది రొనాల్డో యొక్క ఫోటో నగ మేము మేము కట్ పీస్
1: అది సభ ఇంకా మేము కొడివరా బేహి వరం మేము వాకే ధన్యవాద ఇవాహకే మేము రాజ్యకి ఫుట్బాల్ హద్దే ఫసార్ ఫురిగే మేము మీద ఇదే డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ మేము రాజ్య ఫెషమ మేము హమ జీఫ అండ్ జూన్ మొహ ఎవ్వనదో ఫెషమ హమ జీఫ అని ఏం మేము అవడమెంగ్ తెబే ఫుడ్న ధన్యవాదం ఇవాహకే గవర్నమెంట్ టీం కొడేను గవర్నమెంట్ టీం మిఫార్ బద్దలు కొరారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దివేరాజ్ అది ఆఫ్ఘనిస్తాన్ మీ హతర టీం మేము బద్దలు కొరని ఏం మేము ఎక్క కుంఫెషన్ దిహేక్ గని ఎలా మీ జూన్ మొహకి దిహేక్ గని ఏమో మేము ముబారక్ కొరేదాన్ని ఎన్న మేము ముబారత్ కొడుంత మ్యోతి ఎవ్వన దుహ దెమెచ్ హతరణ దుహ దెమెచ్ హెవ్వన దుహ దెమెచ్ దెంగ్ వేఫ దిహవన్ దుహ మీ ఉండని ఫైనల్ మ్యాచ్ ఏవి ముని భారత్ మీ బ్యారు హతరో టీమ్ ఏ టీమ్ అని టీమ్ ఆ బాధకు ఎమ్మె మతిం పాయింట్లు ఇవ్వేది టీమ్ ఎమ్మె ఫైనల్ దాగుతాం మీ హర్మతి ఎమ్మె రాజ్యగా ఇరాకుర విఫార్ తరి భట్టాలు ఇవ్వతాం అసేకురం చేయాలి అవడమైన గోల్డెన్ జూబ్లీ భారత్గా రాజ్యగా తరి బెట్టే గో తిన్నవి ఎమ్మె ఇంకే వరబోడు సపోర్ట్ ఇవ్వ బేనం వే ఎమ్మె హురిహా బేఫుడు ఇంకేత
0: ఇంకేతం
1: ఇంకేత దండు ఫురాల్ అవ్వ ఇంకేత రైకులే దండు ఫురాల్ అవ్వ జూన్ ఎవ్వనదు ఫురతమ మీ హవీర్ బదులు కురాని పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇంకేత దెన్ ఎరే రేగండుగా మెచ్చుకు బదులు కురాని ఆఫ్ఘనిస్తాన్ దివేహరాజ్ ఎంవి మా మీ హతరువణ దుహ మ్యోతి దివే మీ దివేరాజ్య పాకిస్తాన్ హవీర్ దెన్ రేగండు ఉన్నాని ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ హెవ్వణ దుహుగే మీ హవీర్ మ్యోతి ఆఫ్ఘనిస్తాన్ మీ పాకిస్తాన్ రేగండు ఉన్నాని రాజ్య బంగ్లాదేశ్ రాజ్య మెచ్చి కొమ్మిదొకసి ఒవే ఇక మెచ్చితో మీ ఉన్నాని తమకు దురదుడు ఎక్కగోయఫ్ హతరెగ్గోయఫ్ హతెగ్గోయఫ్ దెంగ్ ఫైనల్ మీ ఉన్నాని దిహేగ దిహేక దెమ్ మీ ఫైనల్ అవునమెంగ ఉమ్మీదకి అవునమెంగ రాజ్య గవర్నమెంట్ టీమ్ ఫైనల్ కూడా తరి మీ గోముగ బెహెట్ ఎన్నో మీకు ఫోన్ నంగో అతి హమయాకిగా నిమిగే మ్యోతి వరల్డ్ కప్ వస్తుంది ఎగారాగా వరల్డ్ కప్ వచ్చే దిహేక ఫుట్బాల్ ఆగి ఆహారం ఇంకా బొడుగా ఫుట్బాల్ ఏం మీ డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ బల్వాలవ్వాతి అది సపోర్ట్ కొరవమాటగా దండబడేవాతి అవునమెంగి హమ వర లెజెండ్ కుళం తెరింగ్ ఇవ్వ తిబి ఇంకేతో అలా అరాంగన్న కుళం తెరింగ్ సభ కుళే ఏం మేము గవర్నమెంట్ మేము సపోర్ట్ ఇవ్వమట్టగా దండబడేన్న మాతి మీ అవునమైన ధన్యవాదం వాహకి దివ్యరాజ్య గడ టీమ్ ఒడిశా అది ఎస్ టీవీ మీ ఉరిహా మీ చేసి వగ్గుతుంది తిబే ఫుడ్ హామీ గెనస్ దాని దివ్యరాజ్య రన్నింగ్ కామెంటరీ అది ఏకేగా మీ టీవీ ఎమ్మ అది ఎస్ టీవీ ఫెనివడాన్ వాణి ఇంకేతో ఫోర్ నంగోమ్ వాణి సార్
0: అదే ఏ వివాహత ధన్యవాద ఫనిక్కేస్ అలగ మీ మౌదు ధన్యవాద అలగొ మీకు మౌదుకి ఎక్కి రస్మ్యాత్తక మునాస్పత్తవుగా హెదుంగళముగా విష్ణవి కాంతకి కొబాహె ఏమ తివిఫ్రుంగి ఖయాల్త హిస్సా కొల్లవ్వ తిరి తిరి హతరి సుమింగ్ హై మీ గుడ్వా నంబర్ దెన్ పిఎస్ఏ మే విస్ నన్ను నోట్ కొడవే దెన్ లవే రిక్వెస్ట్ కొడవ్వానమ్మ ఆమె హెగ్గడి ఫన్సా సింగ్ మీ కొరిన్ లవే రిక్వెస్ట్ కొల్లవ్వ
2: IKEA presents
3: Bajor Henry
4: IKEA Opticals in eng has rupiyai mate give faria kura bage nasib rifarata ka debe fulaka drum loan umra dature mi promotion ga hedu kura komme eng has rupiyai ka coupon ne mi ge etron tafato ki brand ta kon 30% hame discount adi komme thing has rupiyai matin kura bage faria ka fasate kura rupiyai ka gift voucher adivas adivas nasib agwasan kolle mang ailaya ratte hinnaiko avahan IKEA Opticals ziyara kura ba

0: మీ నవ్వాలి కొట్టు కూడా అంకులే మీ బాధి
1: అజత్ అజత్ ఏమంత కొమ్మిక సాగు మిన్న అవి కూడా టెక్నిక్ కమ్మకమ్నే మిది మావి నజత్ అడు లిబు ముఖాలకు మిన్న సరిగ్గా దట్టికమే మిది మావి అలాగ మన దేశ మసేకి కొల్లాన అడుగు మింగి టీమ్ కొమ్మిక తషబరి హద్యా కొరవచ్చే తషబరి ఆమె దొనియో మా తషబరిగా హురి వచ్చి సామె దోసారి హింగ్ హమ జహిచి అడుగు మేము గెందే తషబరిగా మీ మీ అడుగు మింగి రాజ్యగా మీ ఉన్న దివహింగ్ మెతుకున్న వారి రీతి ఆద కాదే మీ ఎగ్గేం అణగ్యా ఈదు తషబరి గెందే మకిన మీ రీతి దివహింగి కురీగా వెస్ దివహింగి తెరిగో మీ రీతి సగాఫత్ మీ ఆద కాద దిరుమకి అడుగు మింగి మెదుగు మిహారు సొన్నం చేయన గుళంత రంగళు కొద్దే మెట్టు మహమ మొహిం ముఖామే మీరు కేవంత మీరు అనుకున్న మీ ఉన్నీ మీరు ఎచ్చే కక్కారు వస్తువా మీ హకన్నమ్మ వెస్ రహ దక్కాల ఏం బీమ ఎకాల్ సగాఫ తిరువం మీ కొడుకో టెక్నికల్ కమే దిమాగ మీది అనెక్క సగం మదాలని అనుకున్న టీమ్ వాక దక్కాల నజత్ నజత్
0: అదే
1: కొబ్బా మీరు నిమాయా
0: మీరు అడగండి మీ నివమాయా నివమాగే టీమా హవాల్ కురి మసెక్కెం హమ వర రంగళ ఫురి హమ కురవ వెఫింగే త
1: ఏమ తషబరి హవాల్ కురి విజ్జ తాత నివమా వర బడ ఫావిక మల్గు మే వర బడ ఉమ్మేద్ కురా ఏమ నస
0: ఆది
1: ఏమ అల్గొన్ మే మిహా సబున్ తెన్ తషబరి
0: నివమా కొబత షూర కేదె
2: నివమా ఉపాన దె గాది నికాల్ పురగ మద అలం మ్యాన కతరి
1: ఆద్ అది కూడా టెక్నికల్ మస్తుదే మాకు మేడం మీ దిమాని ఏం మాల్గొండ మేము మీ హాస్ ఉంది కొమిక తషబరి నిమ్మాలానిదే అడుగుడు మేము అడుగు మేము ప్రోగ్రామ్ కొరి దారుగా ఏం తెరిన హమ ఎత్తహుని ఆ విధానం ఫుర్సత్ బెంగేత మధ్య సమ గొడవం గెందో తినే తినే హతరి సుమింగ్ హై సుమింగ్ హై కదే హమ అది సమర్ అడ్రస్ గోవి సీదు కుళర్తే మీద హవీరు సెబోయ్ మీరేవి సెబోయ్ బైర అడ్రస్ గా అది మీ మాధమా కండ నిమ్మణికం బైర గిన అడ్రస్ గా మీరే నిమ్మాని కొమిక సమ ఈదు బంధు ఆదిత్య దుహకి హమ సర్కార్ ఆఫీస్ తో దిగు బందెం అడుగుమెన్న ఈదా గుళిగ మిది అదు బరగిన దోస్తకి బందుగ మిది ఎఫ్ అనిక సెక్క తడుగు రశ్మి కొనుకున్న దోస్ ఆదిత్య దొక మిదు హస్ తయారు అంజే అని
3: తెంగ్ దెంగ్ ఈదు తవణియాకిగా ఫుర్సత్ మీదుగా ప్రోగ్రామ్ గా అహమ్మ ఇవ్వై దెంగ్ మీ ఎకిరగా మీ గెరట్టెసకును ఆయన బేఫుల గురినమ్మ అమ్మ అడుగున మిన్న గుళాలాగి ఈదు తవణియా కిమ్గా ఫుర్సత్ రుగి
1: ఎందున స్వరగిన బేఫుల బావరి విదే మరగిన మీ అడుగున మిన్న మీ లెంకిమా లవకిమా దెం ఈదుకి హా తాకూర్మా మీ కాల్ కంత దే మీ కడి కళమ ఎంతరి కహిగా వాక దక్కల
3: అస్సలాం అలైకుం
4: వాలైకుం అస్సలాం
3: హసన్ మూసా ఏతో ఈదుగా మీ
1: హసన్ మూస బయర్వింత వెస్ కుళివరిక
4: అలవాడ మిహార కుళివరిక బయర్వినో
1: అమ కుళివర బదాదం దియంతో
4: మాలికం ఉన్నది అదు అసహయ కుళివర కుళివంద

0: దివ్యరాజ్య గడు. రుళియకి ఇహుసాస
1: కొమ్మ మీహకి కిబాగావస్ మీ ఇహుసాస్ హున్నాన్
0: రుళి మీ ఇహుసాస్ నేం హమ ఎకకుస్ నువానే
2: తఫాతు అని రుళి అన్న మింవరు నువత రుళి ఇస్కురా మింవరు
1: రుళి మాతరి కుర్మకి కొమ్మ మీహకుస్ కురం జహేనకం
0: రుళియాస్ కెంగెల్లే ఉఫావెర్కం గే కొమ్మ సికుంతకా మెదువిస్ విస్నాలు ముహిమ్ము
2: రుళి కంట్రోల్ కుర్మకి తగువావెరింగే సిఫాయే
3: ರಾಜ್ಯಕ್ಕೆ ಕೊಮ್ಮೆ ಹಿಸಾಬೆಗೆ ಹುರಿಗೆಂಬೆಸ್ ಎಬ್ಬೆಸ್ ಅಗೆ ದೆಕ್ಕುಮ ಕಾಣುಲ ಪಿಎಸ್ಎಂಗೆ ಚೆರಲ್ತ ಫೋನು ಅಡುವ ಹಾಲ ಬಲಾಲುಮ ಫಸೇಹ ಗೊತೆ
4: ಪಿಎಸ್ಎಂ ದಿವೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡ ದೀನುಗೆ ಅಡು ಅದಿ ದಿವೆ ಎಫ್ಎಂ ಎಸ್ ಅಡುವ ಹಾಲ ವೇಣೆ
3: ಟಿವಿಎಂ ಎಸ್ ಟಿವಿ ಅದಿ ಪಿಎಸ್ಎಂ ನ್ಯೂಸ್ ಬಲಾಲುವೆ
4: ಪಿಎಸ್ಎಂ ಐಒಎಸ್ ಅದಿ ಆಂಡ್ರಾಯ್ಡ್ ಫೋನ್ ತಕು ಡೌನ್ಲೋಡ್ ಕುರವೇಣೆ
3: ಪಿಎಸ್ಎಂ
4: ಅವಹ ಫೋನ್ ಡೌನ್ಲೋಡ್ ಕುರಪ್ಪ
5: قال رسول الله صلى الله عليه وسلم لا يحقرن احدكم من المعروف شيئا ولو ان تلقى اخاك بوجه طليق رواه الترمذي رسول الله صلى الله عليه وسلم حديث كرفي ايفس هو كما كامد درغتكن دكيش تماغ مسلم اخكا بدل واحد حينت مون دكمكم غاويس وه
0: ಮೇ ದಿವೆರಾಜ್ಯಗಳು ದಿವೆರಾಜ್ಯಗಳು ತಿಂಗಳಿ ತಿರೀಸ್ ಮಿನಿಟ್ ಕಮಿಗೆನಿಸ್ತೇನೆ ಮೇ ಅದಕ್ಕೆ ಹಸುರು ನಮಾದ ಗುತ್ತಿಗೆ ಬಂಗಿಯ ಬಂಗಿದ್ವಾ
6: ಅಲ್ಲಾಹು ಅಕ್ಬರ್ ಅಲ್ಲಾಹ್

0: ఇప్పుడు కండాలుమే అది అల్లాహట్టకా లోబివుమే అది అల్లాహట్టకా అరుళివుమే మీదు అడుగణమింగె మీ కుడ ముజ్తమం ఫెన్నముందా మంజరుతకా ఇవముందా అడుతక బల నజరు హింగాలాయిరు ఫెన్ననీ తిమా ఎమీహక లోబికురా నువత సపోటుకురా మీహాకి బ్యాగా కితమె గో సిఫైన్ హురికముగా వియస్
1: మిహారు గడ్డింగ్ ఈరో సిహా గడ్డి 30 మినిట్ మీ దివి రాజ్య గాడు
2: మస్హఫు ఫిలావళి బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్ మస్హఫు ఫిలావళి మీ సిలసిలాగ ప్రోగ్రామ్ తాడో సమగంద వై మహబ్బతుల్ మర్హబా దన్నమ ప్రోగ్రామ్ యాకం బదులు కొలి అలగొండు అలగొండు మీ మహమ్మద్ రమీస్ ముస్తఫం ఫిలావళగ మీదకి ప్రోగ్రామ్కి గినస్తేని సూరత్ కమరుగి అషావి స్వర్ణ ఆయతం ఫెషగెన్ ఏ సూరత్గా ఫన్సాస్ ఫస్వన్ ఆయత్ గనేల దరివరంగుత్క బ్యార్వాణి ఫాత్మత్ షబీనా నాజ్మి అబ్దు రషీద్ షజ్లైన్ అహ్మద్ అది ఫౌజియా మహమ్మద్ ఫిలావ్ నంగవా దెవ్వాణి అల్కారి అది వహీద్ అబ్రహ్మాన్
3: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
4: వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
3: ముస్హఫ్ ఫిలావళగే మియదుగే మి ప్రోగ్రామ్గా కియవాణి సూరత్ల కమరుగే అషావిసున ఆయతం ఫషాగిన్ ఎ సూరతుగే ఫన్సాస్ ఫస్వన ఆయతుగనియల ఎయి మి సూరతుగే ఎమ్మె ఫహు ఆయతుగనియల మియదుగ మి ఫిలావళ మి వణి ఫస్సతేక తిరీస్వన సఫ్హాగా మీదుగు ఫిలావుల సమ్మె ప్రథమ ముదర్రిస్కి అదేన హురి హాకు దివస్ అడు అంతిబేతి అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ వనబ్బిహుమ్ అన్నల్ మాఅ ఖిస్మతుం బైనహుమ్ كل شرب محتضر فنادوا صاحبهم فتعاطى فعقر فكيف كان عذابي ونذر إنا أرسلنا عليهم صيحة واحدة فكانوا كهشيم المحتضر ولقد يسرنا القرآن للذكر فهل من مدكر كذبت قوم لوط بالنذر

0: ఉండే వరం అసలు హగీగత వర క్రియేటివ్ బయకు మిమజకి మికురణి అది పను నెహదియక సమ వర తపాతు అనే కపా కె పుంతక వరం మ తపాతు మారీతి కోడియ మి కొడవేస్ నేరేని
1: ಕಾರ್ಯದೋಗ ಹರಕಾತ್ತವ ಕುರಿಯದ್ದೆ ಹಿಂಗ ಕೊಡ್ಕೊಂಡು ಹಾದ ಮಾತಾವ ಕಾರ್ಯದೋಗ ಕುರಿಯದ್ದೆ ಹರಕಾತ್ತ.

0: దివ్యరాజ్ చేగాడు. బిస్మిల్లాహి రహ్మాని రహీం. అస్సలాం అలైకుం. మీ దివ్యరాజ్యే గడుగే ఖబరు గడి ప్రోగ్రామ్. మీరేగే ప్రోగ్రామ్ ఆయకి మీ బద్దలు కొల్లి అడుగండి అజీజా ఫారూక్. మీరేగే ప్రోగ్రామ్గా హిమినే ముహిము ఖబర్ తోగే తీరేగా రాజ్యేగా దెమెహెట్టెనివి మసేరి కమే కురమం అవుమాయకు టెరిఫ్ ఖండాలుమా ఇంగిరేస్ సరుకారుం వెస్ ఇస్కందే వికమా రైసుల్ జుంహూరియా విదాడు వెచ్చే హాదల్ నాగోష్ తరగ్గీ కురుముగే మసక్కే తబ్బారు స్పీడ్గా కొరియా దాకమా మాల్డీవ్స్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ MTDCగే మేనేజింగ్ డైరెక్టర్ విదాడు వెచ్చే మిహారుగే మిహాదన సబ్సిడీయా ఎహీగే గొతుగా ఫస్ బిలియన్ ఒవ్వరెగిన రుఫియా హేదకొఫ్ఫావాకమా మాలి వుజారాగే తఫాస్ హిసాబ్దకుందర్ కేఫి. రష్యాగే అస్కరీ డ్రోనే రొమేనియాయ వెట్టి దెమీ హున్ జహం విహాదిసాయా గుళిగిన్ విలాతుగే దిఫాయి ఇత్తిహాద్ నేటోయి కంబుడుం ఫాడుకొఫ్ఫి. అది సితురు ఖబరుత. రాజ్యగా దెమెహెట్టెనివి మస్సెరి కమె కురమున్ అవుమాయకు టెరిఫ్ కండాలుమా ఇంగిరేస్ సరుకారుం వెస్ ఇస్కందే వికమా రైసుల్ జుంహూరియా డాక్టర్ ముహమ్మద్ ముయిసు విదాళు వెచ్చే. రైసుల్ జుంహూరియా విదాళువి మీ టెరిఫ్ కండాలుమా సరుకారుం మిహాదన వెస్ అయి గీన మసకెత్తకే కురమున్ కమా. తఫ్సీలక్ బద్దల్ కురాణి మూసా మత్లూబ్.
1: PSM News ke Nation Chit Program ga vahak dakkamu Raisul Jumhuriya Dr. Muhammad Moiz Vidalvi Masari kamaki sarukarun MA iskamedde SC Nata Vairu Ingiresi Vilata ki Rajya ke Masberu kura gaumtav gittenei MA muhimu e bazaru kama Midi hafta ki budaduhu Ingiresi Vilata vani Rajya ing egauma etere kura khandumahan nagamun a terif deharu duohug muntata medukhandala nimmaafa Ingiresi Vilata ngai mihatana Rajya ke khandumaha vihi insattyage terif en nagamun ರೈಸು ಜಮಹೂರಿಯಾ ಡಾಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಮುಯಿಜ್ ವಿದಾಳ್ವಿ ಮಿಟೆರಿಫ್ ಖಂಡಾದುಮ ಸರುಕಾರು ಮಿಹಾತನ ವೆಸ್ ಐ ಗಿನ ಮಸಕ್ಕತ್ತೆಗೆ ಕುರ ಮುಂಕಮ ಮಿಹಾರ್ ಹರ್ಜಿ ವಜೀರ್ ಅದಿ ಏರು ಇಂಗ್ರೇಸಿ ವಿಲಾತ ರಾಜ್ಯ ಕಂಡಾಳುವ ಫಹುಣ್ಣವಿ ಸಫೀರ್ ಇರ್ತಿಶಾಮ್ ಆದಮ್ ಮಗಾಮುಗ ಹುಣ್ಣವೀರು ಎಸ್ ಎಂ ಇಸ್ಕಮೆದ್ದೆವ್ವಿ ಮಿಟೆರಿಫ್ ಖಂಡಾಲು ಮಕ್ಕಮ ರೈಸು ಜಮಹೂರಿಯಾ ವಿದಾಳ್ವಿ ಸರುಕಾರಂ ಕುರಿ ಮಸಕ್ಕತ್ತಗು ತೆರೆಂಗ್ ಎಮಣಿಕ್ಫಾಣ್ ಇಂಗ್ರೇಸಿ ವಿಲಾತ ಕುರೆ ವಿದತೃಫುಳುಗ ತೆರೆಂಗ್ ಮಿಕಮುಗೆ ಮಶ್ವರಾತ ಕುರಿಯ ಗೆಂದೆವಿಕಮ ಎಮಣಿಕ್ಫಾಣ್ ವಿದಾಳ್ವಿ ಎಮಣಿಕ್ಫಾಣ್ ವಿದಾಳ್ವಿ ರಾಜ್ಯ ಖಂಡುಮಹ ಟೆರಿಫೆನ್ ನಗಮೊಂಗ್ ಐ ರಾಜ್ಯ ಎಮ್ಮೆ ಕುಡಕೊತ್ತರಗ್ಗಿ ಎಫಾವ ಗೌಮಿ ಗುತುಗ ಒತುಮಫಹು ಆ ಬದಲ್ ತೌಗೆ ತೆರೆಂಕಮ ನಮೆಸ್ ಮಿಹಾರುವೆಸ್ ರಾಜ್ಯ ಎಫದ ಗೌಮತಕ ದಿಮಾವಾ ಫದ ಗೊಂಜೆಹೊಂತಕೆ ಹುರಿಕಮ ರೈಸು ಜುಮುಹುರಿಯ ವಿದಾಳ್ವಿ ಇಂಗ್ರೇಸ್ ವಿಲಾತ ಬೇರ್ಕುರಾ ಮಹಾನ್ ನಗಮೊಂಗ್ ಐ ಟೆರಿಫ್ ಕಡಾಲುಮಕಿ ದೆಗೌಮು ಗುಳಿಗೆಂಕುರಿ ಮುಹಿಮ್ ಮಸಕ್ಕತೆಕ್ಕಮ ರೈಸು ಜುಮುಹುರಿಯ ವಿದಾಳ್ವಿ ಎಗತುನ್ ರಾಜ್ಯ ಲುಯಿದುನುಮಕಿ ಇಂಗ್ರೇಸ್ ಸರುಕಾರಂ ವೆಸ್ ಇಸ್ಕಂದಿಂ ಕಮೆಕ್ಕಮ ಮಣಿಕ್ಫಾಣ್ ಫಾಹಕ್ಕುರೆವ್ವಿ
2: I am a fully sustainable 100% sustainable fisheries practice kuraga makki rajkamwaati ingresila tum warang iskan devvi rajya goittaken hoda devana goteko baato wto ge mingadutaka khilafunu wana mingadakum ingresi consumer unawase ge me agho me wana goten adi divahi masverin unawase marangol gote wana gote hem e basharata kuriya diya midya de hara ba ge tere
1: ರೈಸು ಜಮಹೂರಿಯಾ ವಿದಾಳ್ವಿ ಇಂಗ್ರೇಸ್ ಸರುಕಾರುನ್ ದೆಹಾಸ್ ಅಶಾವಿಸ್ ವಣಹರುಗೆ ನಿಯದ ಎಗೌಮ ಎತೆರಕುರ ಖಂಡುಮಹುಗೆ ಉಫಿದ್ದುಂತಕ ಟೆರಿಫ್ ನೆಗು ಮೆದುಕಂಡಾಲೆ ನಿಮ್ಮುಮಕಿ ರಾಜ್ಯ ಉಫಲಾಯಕು ಫಾಹಕುರ ಕಮೆಕ್ಕಮ ಮಿಕಮುಗೆ ಎಮ್ಮೆ ಬಡು ಫಾಯದಾಯಕ ಕುರಾಣಿ ದಿವೇ ರಾಜ್ಯಕ್ಕಂ ಫಾಹಕುರವ್ವ ಎಮೆಂಟ್ಫಾಣ್ ವಿದಾಳ್ವಿ ಇಂಗ್ರೇಸ್ ವಿಲಾತ ಮಸ್ ಬೇರುಕುರ ಗೌಮತೌಗೆ ತೆರೆಗವೆಸ್ ಕುಜಿ ಜಜೀರಾ ಗೌಮಕ ಮಿಫದ ಬೊಡು ಟೆರಿಫೆ ಗೊತಿ ಹಮೈಕಣಿ ರಾಜ್ಯಕ್ಕಮ
2: ಕುದಿ ಜಜೀರಾ ಗೌಮತ ಸೀಟ್ಸ್ ಕೆ ತೆರೆ ಎಮ್ಮೆ ಸಮರಾಜ್ಯ ಕಣಿ ಟೆರಿಫೆ ಒಯ್ ಗೌಮಕ್ಕಮು ಅವಳಿಂಗಿ ಫೋತಿ ಎಮ್ಮಿಮ ರಾಜ್ಯ ಹೈಗತುಗ ಮಿಲಿಬುಣಿ ಎಮ್ಮೆ ಬೊಡು ಕಾಮಿಯಾಬೆ ಮಿನಿಮಮ್ಗೆ ಸಾವಬು ದೆನ್ ಆಫ್ ಕೋರ್ಸ್ ಹಮ ಮೀ ಮಿ ಟೂನಾ ಎಕ್ಸ್ಪೋರ್ಟ್ ಕುರ ಯು ಕೆ ಇಂಪೋರ್ಟ್ ಕುರ ಹೆಂಗ್ ಗೌಮತಕ್ಕ ಸಮ ಮಿ ಲುಯಿ ಟೆರಿಫ್ ಲುಯಿ ಮಿ ಝೀರೋ ನುವಾ ಗೌಮತಕ್ಕೆ ಮತ್ತೆ ಗೌಮತಕ್ಕ ಲುಯಿ ಲಿಬೇಣ ಏನೋಸ್ ಎಮ್ಮೆ ಬೊಡು ಲುಯಿ ಲಿಬಿಣಿ ರಾಜ್ಯ ಸೇಮ ರಾಜ್ಯಗೆ ಮಸ್ವರಿ ನಾವು ಹೋಗುತ್ತ ಹಮರ ಬೊಡ ಮರಹಬಾದ ಅಣ್ಣವ
1: ಟೆರಿಫ್ ಕಂಡಾಲುಮ್ಗೆ ಫಾಯ್ದಾ ದಿವೇ ರಾಜ್ಯ ಲಿಬಿಗೆಂದಾಯರು ದಿವೇ ಕಂಡು ಹಾಕಿ ಗೆರೆಸ್ ವಿಲಾತುಗ ಮಗ್ಬೂಲ್ ಫೆದ್ದು ಮೆಕ್ಕಮ ರೈಸು ಜಮಹೂರಿಯಾ ವಿದಾಳ್ವಿ ಎಗತುಂಗ್ ಎತನುಗೆ ಮಾರ್ಕೆಟ್ ತೌಗ ರಾಜ್ಯಗೆ ಮಸ್ತಳು ಗಿನದಕ ಹುಣ್ಣಕಂ ಎಮಣಿಕ್ ಫಾನ್ ಫಾಹಕ್ ಕುರೆವ್ವಿ ರೈಸು ಜಮಹೂರಿಯಾ ಡಾಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಮುಯಿಜ್ ವನಿ ಇಂಗ್ರೇಸ್ ಸರುಕಾರಂಗೆಣಾಮಿ ಬದಲ ಶುಕುರು ಅದಾ ಕುರವ್ವಾಫ
0: ಫೆನಕ ಕಾರ್ಪೊರೇಷನ ಹವಾಲ್ ಕೊಗ್ಗೆನ್ ಕುರಿಯಗ್ಗೆಂದ ಗಿನ ಮಶ್ರೂತ ಮಿಯಹರುಗೆ ನಿಯಲ ನಿಮ್ಮಾಲುಮ ಮಸಕ್ಕೆ ಕುರಮುಂದಾಕಮ ಎಕುಂಫುನಿಗೆ ಮೆನೇಜಿಂಗ್ ಡಿರೆಕ್ಟರ್ ಮೊಹಮ್ಮದ್ ಅಫೀಫ್ ಹುಸೇನ್ ವಿದಾಳ್ವೆಜೆ ಅಫೀಫ್ ವಿದಾಳ್ವಿ ಫೆನಕಯ ಹವಾಲ್ ಕುಫ್